0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి ఐ శ్వేతా ప్రసాద్ గాత్ర కచేరీ వింటారు. వాటి సహకారం వయలిన్పై శ్రీ ఎం సూర్యదీప్తి, మృదంగంపై శ్రీ పి జయభాస్కర్. కార్యక్రమంలో ముందుగా వినండి మనసా ఎటులోర్తుని రాగం మలయమారుతం, రూపకతాళం త్యాగరాజస్వామి కృతి.
2: Listen to a Carnatic classical vocal recital by Shrimati Ai Shweta Prasad. She is accompanied on violin by Shri M. Suryadeepti and on mridangam by Shri P. Jayabhaskar. Shrimati Shweta Prasad begins her vocal recital with Manasa Yetulorthune, a composition of Saint Tyagaraja in Rag Malayamarutam, set to Rupak Tal.

0: ఇప్పుడు వినండి పట్నం సుబ్రహ్మణ్యయ్య రచన అపరాధములన్నీయు మన్నించి లతాంగిరాగం ఆదితాళం.
1: యు విల్ నౌ లిసన్ టు అపరాధములన్నీయు మన్నించి, ఎ కంపోజిషన్ ఆఫ్ పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్ ఇన్ రాగ్ లతాంగి, సెట్ టు ఆదితాళ్.

0: గరుడ గమన హిందోళ రాగంలో అన్నమాచార్య కీర్తన రూపక తాళం.
1: లిసన్ టు అ కాంపోజిషన్ ఆఫ్ అన్నమాచార్య గరుడ గమన ఇన్ రాగ్ హిందోళ సెట్ టు రూపక్ తాళ్.

0: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం. కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి ఐ శ్వేతా ప్రసాద్ గాత్ర కచేరీ వింటున్నారు. వాటి సహకారం వయలిన్ పై శ్రీ ఎం సూర్యదీప్తి, మృదంగంపై శ్రీ పి జయ భాస్కర్. కార్యక్రమంలో చివరిగా వినండి పాలించు కామాక్షి, మధ్యమావతి రాగంలో శ్యామశాస్త్రి కృతి ఆదితాళం.
1: దిస్ ఇస్ రాగం 24/7 డిటిహెచ్. Anytime Indian music. You are listening to a Carnatic classical vocal recital by Srimati I. Shweta Prasad. She is accompanied on violin by Shri M. Suryadeepti and on mridangam by Shri P. Jayabhaskar. Srimati Shweta Prasad concludes her vocal recital with Palinchu Kamakshi, a composition of Shyama Shastri in rag Madhyamavati set to Aditaal.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీమతి ఐ శ్వేతా ప్రసాద్ గాత్ర కచేరి విన్నారు. వాతి సహకారం వయలిన్పై శ్రీ ఎం సూర్యదీప్తి, మృదంగంపై శ్రీ పి జయభాస్కర్. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
1: You are listening to a Carnatic classical vocal recital by Shrimati I. Shweta Prasad. She was accompanied on violin by Shri M. Suryadeepthi and on mridangam by Shri P. Jayabhaskar. This program was contributed by All India Radio Hyderabad for Ragam 24/7 DTH. Anytime Indian music.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: Ragam 24/7 Anytime Indian Music. In today's Carnatic Classical Music Program, you'll be listening to Vocal Recital by Sri Balijepalli Ramakrishna Sastri, supported on violin by Sri Ampolu Murali Krishna and on Rudangam by Sri BVS Prasad.
2: Ragam Nirantara Bharatiya Sangeeta Sravanti. ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ బలిజేపల్లి రామకృష్ణ శాస్త్రి గారి గానం వింటారు. వాద్య సహకారం శ్రీ అంపోలు మురళీకృష్ణ, వయోలిన్ శ్రీ బివిఎస్ ప్రసాద్, మృదంగం.
1: ఫస్ట్ యుల్ బి లిజనింగ్ టు అముత్తస్వామి దీక్షితులు కంపోజిషన్ శ్రీ భార్గవి. ఇన్ రాగ్ మంగళ కైకేసి, సెట్ టు మిశ్రీ చాపుతా.
2: కార్యక్రమంలో ముందుగా శ్రీ భార్గవి మంగళ కైసికి రాగం మిశ్రీ చాపుతాళంలో ముత్తుస్వామి దీక్షితుల రచన వింటారు.

0: Now listen to Thyagaraja Swami Kirtana. Vinanase Goniyunnanura Indra Pratapavarali Set to Adithal.
1: కార్యక్రమంలో ఇప్పుడు విననాశ గొనియున్నానురా ప్రతాపవరాళి రాగం ఆదితాళంలో త్యాగరాజస్వామి వారి కీర్తన వింటారు.

0: ఇప్పుడు వినండి శ్రీ భార్గవి మంగళకేశికి రాగం మిశ్ర చాపుతాళం.
1: నౌ లిసన్ టు శ్రీ భార్గవి ఇన్ రాగ్ మంగళకేశికి సెట్ టు మిశ్ర.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు ముత్తుస్వామి దీక్షితర్ కృతులు విన్నారు. గానం శ్రీమతి అరుంధతి సర్కార్, వాద్య సహకారం వయలిన్పై శ్రీ ముట్నూరు శ్రీనివాస నరసింహమూర్తి, మృదంగంపై శ్రీ వంకాయల నరసింహం. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ. మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగము.
1: యు ఆర్ లిసనింగ్ టు ఎ కర్ణాటక క్లాసికల్ రెండిషన్ ఆఫ్ ముత్తుస్వామి దీక్షితర్ కృతిస్ బై శ్రీమతి అరుంధతి సర్కార్. షీ వాజ్ అకంపెనీడ్ ఆన్ వయలిన్ బై శ్రీ ముట్నూరి శ్రీనివాస నరసింహమూర్తి అండ్ ఆన్ మృదంగం బై శ్రీ వంకాయల నరసింహం. దిస్ ప్రోగ్రామ్ వాజ్ కాంట్రిబ్యూటెడ్ బై ఓల్ ఇండియా రేడియో విశాఖపట్నం. ఫర్ రాగం 24/7 డిటిహెచ్ ఎనీ టైమ్ ఇండియన్ మ్యూజిక్.
0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో నిలయ విద్వాంసుల వాద్యగోష్ఠి వింటారు. కార్యక్రమంలో ముందుగా వినండి సామిని రమ్మనది, ఆనంద భైరవి రాగవర్ణం, అటతాళం, శ్యామశాస్త్రి రచన.
1: లిసన్ టు కర్ణాటక క్లాసికల్ ఆన్సెంబుల్ బై ది స్టాఫ్ ఆఫీస్ ఆఫ్ ఆల్ ఇండియా రేడియో హైదరాబాద్. ది ఆన్సెంబుల్ బిగిన్స్ విత్ ది వర్ణం ఆఫ్ శ్యామశాస్త్రి. సామిని రమ్మనది ఇన్ రాగ్ ఆనంద భైరవి సెట్.

కార్యక్రమంలో చివరిగా వినండి కామవా కంద వావా వరాళి రాగం ఆదికాలం పాపనాశం శివన్ రచన శ్రీ సోమయాజులు కంక్లూడ్స్ హిస్ రిసైటల్ విత్ ది కంపోజిషన్ ఆఫ్ పాపనాశం శివన్ కావవా కంద వావా ఇంద్ర వరాళి.

0: నిలయ విద్వాంసుల వాద్యగోష్ఠి విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
1: యువర్ లిస్నింగ్ టు ఎ కర్ణాటక క్లాసికల్ ఆన్సాంబుల్ బై ది స్టార్ ఫోర్టీస్ ఆఫ్ ఆల్ ఇండియా రేడియో హైదరాబాద్. దిస్ ప్రోగ్రామ్ వాస్ కాంట్రిబ్యూటెడ్ బై
0: ఆకాశవాణి హైదరాబాద్
1: ఫర్ రాగం 24/7 డిటిహెచ్.

ఈగ కిరిచాడు కొడి నోడు ఇన్నేం గట్ల ఏపిస్తారా ఊరికి సాకష్టు బతికే తిందట ఈగ ఆను అపసేడు కొట్టే తప్ప.